ప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నగననాయ సుతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. దేయా సదా సభృతి మండల మధ్యవర్తి నారాయణ సరసిదా సరసన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరి హిరణమయవపూర్ ధృత శంఖ చక్ర హరి హిరణమయవపూర్ ధృత శంఖ చక్ర. ప్రాతకాలి నమస్కార్ అని హార్దిక్ స్వాగత్ కార్యక్రమ జ్యోతిష్ వాస్తుమా. కార్యక్రమ జ్యోతిష్ వాస్తు లేదా సదస్సంగా ఆధ్ పని ఉపస్థితి వైసక్యాసు మా జ్యోతిష్ ఆచార్య పండిత్ ప్రేమ్ ప్రసాద్ సువేది. కార్యక్రమ జ్యోతిష్ వాస్తుమా హామీ జానకారీ దీని గారు ఆజ కార్తీతి మితి పంచాంగ మేసారి బార రాశిఫల్ రాశిఫల్ పసి హామీ తప్పక భూత్ వర్తమాన భవిష్య విషయ జానకారీ పని దీని గారు పారివారిక సమస్య వైదేశిక యాత్ర శ్రీమాన్ శ్రీమతికు దాంపత్య జీవన్ నిసంతాన పాలన సంబంధిక సమస్య కాలతర్ప యొక్క సమస్య మాంగళిక యొక్క సమస్య పితృదశక సమస్యలు కే కస్తు రహన్స భూత్ వర్తమాన భవిష్యకు విషయమా గ్రహదశ భాగ్యకు విషయమా జానకారీకా లాగి 98451 75223 ర 98056 75223 నంబర్మా తప్పని ఆఫ్ను ర ఆఫంతకు విషయమా గ్రహదశ ర భాగ్యకు విషయమా విశేష రూపం జానకారీ పని తపైలి ప్రాప్త గర్న సక్నుహుంచ ర. కార్యక్రమ జ్యోతిష్ వాస్తు నేపాలకా విభిన్న జిల్లాహరుబాట విభిన్న రేడియో స్టేషన్బాట తపైలి ప్రత్యక్ష రూపమా ఏకైసాథ్ కార్యక్రమ జ్యోతిష్ వాస్తు రాశిని ఆయిరాఖ్ను భయేకో స. హామ్రో ఎఫ్ఎం 94 మెగాహెర్ట్జ్ భారత్వరి చితన్బాట చితన్కు పహిలో స్థానదాకి రేడియో చితవన్ 94.6 మెగాహెర్ట్జ్ సత్నగర్ దైతాణిబాట ఇచ్చకాన్న ఎఫ్ఎం 102.6 మెగాహెర్ట్జ్ ఇచ్చకాన్న కొరింటా చితన్బాట రేడియో స్థాయిను 89.8 మెగాహెర్ట్జ్ సౌండ్ చితన్బాట హామ్రు రాత్రి ఎఫ్ఎం 88.8 మెగాహెర్ట్జ్ భండార చితన్బాట సాముదాయ రేడియో సునవల్ 90.7 మెగాహెర్ట్జ్ సునవల్ నవల్ ప్రాసిబాట సాముదాయ రేడియో దుదరి ఎఫ్ఎం 97.2 మెగాహెర్ట్జ్ దుదరి సింధులిబాట రేడియో హొలేరి ఎఫ్ఎం 102.5 మెగాహెర్ట్జ్ హొలేరి రోల్పాబాట సాముదాయ రేడియో చల్చలా 96.4 మెగాహెర్జ్ లివంగ్ రోల్పాబాట సాముదాయ రేడియో మకన్పూర్ 101.3 మెగాహెర్జ్ సెటోడా మకన్పూర్బాట రేడియో వర్ష 91.1 మెగాహెర్ట్స్ మురంగవాడ నగరపాలిక సరైబాట నారాయణ ఎఫ్ఎం 103.8 మెగాహెర్ట్స్ బిరిగంజ్ పర్సబాట సాముదాయ రేడియో రేడియో బిహానీ 97.6 మెగాహెర్ట్స్ సింధులగంటి ధాతింగ్బాట సాముదాయ రేడియో రేడియో గోర్ఖా 92.8 మెగాహెర్ట్స్ గోర్ఖా బజార్బాట అసలు సాతి రేడియో 98.9 మెగాహెర్ట్స్ పోకరా కాస్కీబాట పని కార్యక్రమ జ్యోతిష్ వాస్తే తప్పైతే సునీల శాస్త్ర సహాయం పని గరిరాఖ్ను భయేకో స. భూత్ వర్తమాన ర భవిష్యకు విషయమా గ్రహదశ ర భాగ్యకు విషయమా జానకారీకా లాగి 98451 75223 ర 98056 75223 నంబర్మా తపైలి ఆఫ్ను ర ఆఫంతకు విషయమా గ్రహదశ అని భాగ్యకు విషయమా విశేష రూపమా జానకారీ భని తపైలి ప్రాప్త గర్న సక్నుహుంచ. कुनै पनि जिज्ञासा रहेका छन् भने सम्पर्क पनि गर्दै गर्नुहोस्। म भने कार्यक्रमलाई अलिकति अगाडि बढाउँछु। आजको तिथिमिति अनि पञ्चाङ्गबाट राजमिति 2083 साल साउन महिनाको आज 3 गते र धनुसार विशेषण 2026 जुलाई 19 तारिक सकल सम्वत्स 1948 नेपालका सम्वत 1146 दिल्लात्व रोद्र नामक सम्वत्स दक्षिणायन वर्ष ऋतु आज आइतबार रहेको छ। आषाढ शुक्ल पक्ष तिथि रहेको छ। आज पञ्चमी तिथि रहेको छ। पञ्चमी तिथि रहेको छ बिहानको 7:40 यानि कि आजको पञ्चमी तिथि भनिरहेको छ 5:47 रहेको छ। नक्षत्रमा रहेको छ उत्तर फाल्गुनी नक्षत्र। योगमा रहेको छ परिघ। योग रहेको छ करणमा रहेको छ बारवाह। करण रहेको छ चन्द्रमा। आज कन्या राशिमा श्री सूर्यनारायण सिंह। कर्कट राशिमा आनन्दादि योगमा आज मित्र योग रहेको छ। आज बिहान सूर्योदय 5:21 भयो भने सानो सूर्यास्त 6:58 हुनेछ र आजको दिनमा घड़ी 13:37 रहनेछ। यी तपाईँ आजका तिथिमिति पञ्चाङ्ग यस्तै गरी ग्रह गोचरको विषयमा पनि जानकारी भने मैले तपाईँलाई विशेष रूपमा ग्रह गोचरको विषयमा पनि जानकारी भने गराउनेछु। त्योभन्दा पहिला आजको विशेष गरी समयको विषयमा जानकारी गराउँ। आजको शुभ समय अशुभ समय लाभ समय के कस्तो रहन्छ त भन्ने विषयमा
विशेष चर्चा भने गर्नेछौ र आजको कालबेलाको समय रहेको छ विशेष गरी दिउँसोको 12:10 तीन सेकेन्डदेखि विशेष गरी दिउँसोको 1:52 35 सेकेन्डसम्म कालबेला रहेको छ भने आजको लागि विशेष गरी लाभ बेलाको समय रहेको छ बिहानको 8:44 59 सेकेन्डदेखि विशेष गरी 10:27 31 सेकेन्डसम्म लाभ बेला भनेर पञ्चाङ्गले उल्लेख गरेको छ। आजको शुभ बेला रहेको छ विशेष गरी दिउँसोको 1:52 35 सेकेन्डदेखि 3:35 सेकेन्डसम्म शुभ बेला भनेर पञ्चाङ्गले उल्लेख गरेको छ। यी त भए आजका तिथिमिति पञ्चाङ्ग यस्तै गरी ग्रह गोचरको विषयमा पनि जानकारी भने मैले तपाईँलाई गराएँ र अब भने पालो भएको छ ग्रह गोचर। ग्रह गोचरमा श्री सूर्य चाहिने कर्कट राशिमा, चन्द्रमा कन्या राशिमा, मंगल वृष राशिमा, बुध मिथुन राशिमा, बृहस्पति कर्कट राशिमा, शुक्र सिंह राशिमा, शनि मीन राशिमा, राहु कुम्भ राशि र केतु सिंह राशिमा विराजमान रहेका छन्। अहिले यतिखेर जन्मिएका शिशुहरूको राशि कन्या राशि आउँछ। उत्तर फाल्गुनीको दोस्रो चरण नाम आउँछ टोबाट नाम आउँछ अनि आज दिनाली नरगण परेको छ भनेर पञ्चाङ्गले उल्लेख गरेको छ। तपाईँ आजका तिथिमिति पञ्चाङ्ग यस्तै गरी ग्रह गोचरको विषयमा पनि जानकारी भने मैले तपाईँलाई गराएँ र अब भने पालो रहेको छ आजका दिन तपाईँको कहाँ कसरी के गरेर व्यतीत रहन्छ मेषारी 12 राशिफल।